0: Right here on your one and only station.
1: ninety-four, 95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen. This is the one and only Toli Ragalu. Toli Ragalu.
0: Your kind of music, all day, all night, right here on your one and only station.
2: RM3 Manoranjan Radio.
3: శుభోదయం అందరికీ నమస్కారం. తొలి రాగాలు తెలుగు ప్రసారానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నది ఈ ఉదయపు వేళలో మీ చెల్లమ్మ గిరీశాలిని. ఈరోజు బుధవారం, ఆగస్టు నెలకి 5వ తేదీన ఈ ఉదయపు వేళలో మీరందరూ దేవుడి ఆశీస్సులతో మంచి ఆరోగ్యంతో ఆనందంగా క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నేటి సంగీత పయనాన్ని అలవాటు ప్రకారంగా దేవరాగాలతో ఆరంభిద్దాం.

దేవుడు మీకోసం ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతను ఉంచుకుంటారు. మీ సమస్యకు పరిష్కారం, మీ చీకటికి వెలుగు, మీ బాధలకు ఉపశమనం, ఇంకా రేపటి కోసం మంచి ప్రణాళిక, ఒక మంచి ప్లానింగ్ చేస్తారు దేవుడు. ఈ మంచి మాటలతోనే నేటి సంగీత పయనం సాగుతున్నది ఇంకో ఇంపైన పాటతో.

శ్రోతలు గుర్తించండి, ప్రస్తుతం మీరు వింటున్నది మీ తొలి రాగాలు యొక్క లైవ్ ప్రసారం రేడియో మనోరంజన్ పైన. నేటికి మీ మెసేజెస్ కోసం, డెడికేషన్స్ కోసం 5798 6895 పైన మీ మెసేజెస్ మాకు పంపవచ్చు, లేదా కాల్ చేయండి 4028070 పైన.

పొలానికి పెట్టిన నీళ్లు బొరియలలో నుంచి బయటికి వెళ్ళిపోయే విధంగా మనం ఎన్ని సాధనాలు చేసిన కామక్రోధలకు లొంగి ఉన్నంత కాలం ఫలితం ఉండదు అని శ్రీరామకృష్ణులు పరమహంస అనే మహానుభావుడు చెప్పిన మాటలు.

ప్రేమ కన్నా దివ్యమైన మాధుర్యమే లేదు. ప్రేమ లేని జీవితమది జీవితమే కాదు. ఇద్దరి మనసులు కలిసిన క్షణమే సుముహూర్తం. ఇద్దరి మనసులు పాడే రాగం అనురాగం కలిసిన మనసుల వలపే ధారాలత స్వర్గం. కలలుకునే ప్రతి కమ్మని తలుపు సుఖీరోగం.

రాబోయే పాట అంకితం చేయమన్నారు టు నిమిత జగమ గారికి. తన పుట్టినరోజు జరుపుకుంటున్నది. మీ జీవితం ఆయురారోగ్యాలతో, ఆనందాలతో, ఐశ్వర్యంతో, విజయాలతో నిండి ఉండాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఇంకా అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు మీ భర్త అక్షయ్, అమ్మ ప్రేమిత, నాన్న విష్ణు, మీ చెల్లమ్మ ప్రసిత, బావమరిది సంజయ, మీ కొడుకు జయకృష్ణ, కూతురు జ్ఞానం, అలాగే సమస్త జగమ ఇంకా అప్పడు కుటుంబాల తరఫున ప్రేమతో అందిస్తున్నారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇక రాబోయే పాట మీకు అంకితం చేయమన్నారు.

జీవితం చిన్నది మిత్రులు, కాకుల విమర్శలకు చింతించకు, నచ్చిన పని చేయండి, మనస్సుకు తప్పనిపిస్తే సరిచేయండి. ఇక మీ రేడియో మనోరంజన్ పైన మీ తొలి రాగాలు కార్యక్రమంలో ఇంపైన పాటలు వింటూ ఉండండి.

శ్రోతలు, ఇంతటితో నేటి ప్రసారం పూర్తి అవుతున్నది. మమ్మల్ని వినడానికి అనేక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఇక మీకోసం ఎన్నుకొన్న పాటలన్నింటినీ మీకు నచ్చారని మా ఆకాంక్ష. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభదినం.